శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. రేఖామయధ్వజ సుధాకలశాత భద్రవజ్రాంబుశాంబురుగకల్పక శంఖచక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వచిహ్నైః శ్రీవేంకటేశ చరణౌ.

వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. పార్థాయత సదృశసారథినా త్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి. భూయోపి మహ్యమిహతో

0: గారే గారే
1: గరబడది
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్ల
0: గారే గారే
1: ఏ సూర కి తరది ఏ సూర ఇన్నాయా ఇదు ఏ ఎక చతుర నార అమ చోడగనే

0: గోడా చతుర గోళ క్యారా గోళా చతుర గోళా చతుర ఏక పేరు ఆయన, యా గోళా బోల్లా యా చతుర బోల్లా గా
1: ఎక చతుర నా.